0: నిముడా నిముడా నిముడా నిముడా నిముడా నిముడా నిముడా నిముడా
1: నిపుడా నాదే అని లాయితే లాయితే లాయితే మాది సగీ

నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా